0: సారేగామా వన్ టూ త్రీ ఫోర్
1: సారేగామా మా సారేగాంకా సారే మా మాగాడేసా సారేగామా మా సారేగాంకా సారే మా మాగాడేసా మాగాడేసా మాగాడేసా మాగాడేసా మాగాడేసా మాగాడేసా
2: మాగాడేసా
3: మాగాడేసా Talk 100.3 కహ దూ తుమే
4: హా
3: యా చుప్ రహూ
4: నా
3: दिल में मेरे आज क्या है
4: क्या है